నచ్చకత చమకత చల్లక కామిని జగిగున్న గమకత చపల దామిని ఒబావరి ఒసావరి అరి ఒ చంచల పల చిన్న రుక జా రుక జా రుక జా.